సహృత్ ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్తవ సుప్రభాతం. బ్రహ్మాజ్ఞయాదితి కులే బహు దోష పూర్ణీ జాతోపి భక్తి భరితో భువనం సమస్తం. యోపీ పవోది విశదాంబర శంకు కర్ణ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్యకంతం యోనీనయో హరి పదం పితరం స్వభక్త్యా ప్రహ్లాదమత్య హరి సంభవ కారణాత్మన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. సోమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణతోషిత కృష్ణమూర్తే బాహ్లీకరాజ బహురాజ సుధర్మధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీకృష్ణదేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయ.

పూర్ణబోధమ తరమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహమిషేయ దువర్యవత్రే శ్రీజైమినిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మవాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్యత తంత్రదీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధిగం చ దృష్ట్వా యదీయకృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధబోధాః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం రమ్యా సుధా పరిమళోల్లసితా చ కాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశా టీకాశ్చలేసురమితైః స్ఫుట భావదీపైః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేందిరాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీ వెంకటార్యవరతిం మన గోపికాంబ దంపత్యనుత్తమ తపః ఫల వైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయ భంజన పుణ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీ వెంకటార్యవరతిం మన గోపికాంబ దంపత్యనుత్తమ తపః ఫల వైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయ భంజన పుణ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఆనందతీర్థ జయతీర్థ కవీంద్రతీర్థాః శ్రీరామచంద్ర విబుధేంద్ర జయీంద్రతీర్థాః ఆశీస్యతం ప్రదతతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం వాదీంద్రతీర్థ సుమతీంద్ర

రఘవేంద్రభవతాత్తవ సుప్రభాతం గార్హస్థ్యముత్తమమయాచితలబ్ధవృత్యా కష్టేన యోనిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్టలాభ పరిపుష్టతనూన్ కరోషి శ్రీరాఘవేంద్రభవతాత్తవ సుప్రభాతం శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రఘుర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతిం పునాసి శ్రీరాఘవేంద్రభవతాత్తవ సుప్రభాతం గంగాది పుణ్యసరితః ప్రణయాతి.

రవీంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభ శతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ యోగ నిద్రాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం మందార పుష్పదధి కుంకుమ ము

ీయాతి భంజన విధావసి చంద భాను అకంశమానకు ఉదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజా

మధ్యాహ్న సంగత శతార్క విభోరు కాంత్యా దే దీప్యమాన హరిచారు ముఖార విందం సంగీక్ష మోద కరచారు సుదాభిమా.

శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకానాం అతయేవ భగవత్ పరమానుగ్రహ పాత్రభూతానాం సర్వదా భగవదాజ్ఞయా భగవత్ సన్నిధౌ పూజ్యానాం తథా భగవతా దత్తవరాణాం ద్వాత్రింశల్లక్షణోపేతానాం తథా సమగ్రగుణలక్షణోపేతానాం అసంశయానాం ప్రసాదమాత్రేణ స్వభక్తాదేషు సంశయక్షేత్రోణాం ప్రణవాద్యశేష వైష్ణవ మంత్రోద్ధారకాణాం సర్వదా సర్వవైష్ణవ మంత్రజాపకానాం సంసిద్ధ సప్తకోటి మహామంత్రాణాం భగవతీ భక్త్యతిశయేన భగవదుపాసనార్థం స్వేచ్ఛయా గృహీత రూపాణాం తత్ర తత్ర పృథక్ పృథక్ భగవతోనంత రూపేషు పృథక్ పృథక్ వేదోక్త తదనుక్త భారతోక్త తదనుక్త సంప్రదాయాగత స్వేతర స్వాభిన్నతయాప్యశేషు శక్తి విశేషాభ్యాం పృథక్ వ్యవహార విజయ సర్వసామర్థ్యోపేత నిరవధికానందానవద్య కళ్యాణ గుణ పరిపూర్ణానంద గుణోపదం భర్తృణాం తథా వేదోక్త సర్వక్రియోపదం భర్తృణాం ఏవం అనంత రూపావయవ గుణ క్రియాజాస్తవస్థా విశిష్ట భగవదుపాసకానాం పరమదయాళూనాం క్షమాసముద్రాణాం భక్తవత్సలానాం భక్తాపరాధ సహిష్ణూనాం స్వభక్తాన్ దుర్మార్గాదుద్ధృత్య సన్మార్గస్థాపకానాం స్వభక్తం మాం ఉద్దిశ్య భగవత పురః పరమదయాళు క్షమా సముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు తదధీనం దీనం దూనం మనాథం శరణాగతం ఏనం ఉద్ధరేతి విజ్ఞాపనకర్తృణాం సర్వజ్ఞ శిరోమణీనాం అజేజ గురువంతర్యామినాం సదా భగవత్పరాణాం భగవతోన్యత్ర సర్వవస్తుషు మనస్సంగరహితానాం సర్వత్ర సర్వదా సర్వాకార సర్వాధార సర్వాశ్రయ సర్వోత్పాదక సర్వపాలక సర్వసంహారక సర్వనియామక సర్వప్రేరక సర్వప్రవర్తక సర్వనివర్తక యథాయోగ్యం సర్వజ్ఞానాజ్ఞానబంధమోక్షప్రదాం సర్వసత్తాప్రదాం సర్వశబ్దవాచ్యాం సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తాం సర్వగుణాది పరిపూర్ణతమాం సర్వదోషాదిదూర సర్వాచింత్య సర్వోత్తమ సర్వేశ్వర సర్వాత్యంత విలక్షణ స్వగత వేద వివర్జితత్వాదినా భగవద్ద్రష్టూణాం అభిమానాది సర్వదోషదూరాణాం అసూయేర్ష్యాద్యశేష మనోదోష నివర్తకానాం నిత్యాపరోక్షీకృత రమాయుక్తాశేషవద్రూపాణాం అతయవ విలీనాశేష ప్రకృతిబంధానాం అతయవ దూరోత్సారితాదేశ నిష్టానాం అతయవాదేశభక్తాదేశ నిష్ట నివర్తకానాం ప్రణవోపాసకానాం అస్మదాది గురూణాం శ్రీమదానందతీర్థ శ్రీమచ్చరణానాం అంతర్యామిన్ అనిరుద్ధ ప్రద్యుమ్న సంగ్రహణ వాసుదేవాప్తక శ్రీ మధ్వవల్లభ శ్రీ లక్ష్మీ వేదవ్యాసాత్మక అండస్థిరానంద రూపావయవ గుణ క్రియాజాత్యవస్థా విశిష్ట రమాయుక్త క్షీరాద్విదేశాయి శ్రీ పద్మనాభాత్మక అండాద్బహి అభివ్యక్త శుద్ధ సృష్టిత్వేనాభిమత శ్రీ చతుర్ముఖ ముఖ్య ప్రాణోపాస్యత్వాద్యనేక ప్రయోజనకానందానంద రూపమూలభూత తథా అశేష జగత్పాలన ప్రయోజనక శాంతిపత్య నిరుద్ధమూలభూత అశేష జగత్సృష్టి ప్రయోజనక కృతిపతి ప్రద్యుమ్న మూలభూత జగత్సంహార ప్రయోజనక జయాపతి సంకర్షణ మూలభూత తథా స్వస్వాసమగ్రయోగ్యతాభిజ్ఞ పరమానుగ్రహశీల భగవత్ప్రేరిత చతుర్ముఖాది సద్గురోపదిష్ట స్వస్వాయోగ్య భగవద్రూప గుణోపాసనయా సంజాత స్వస్వాయోగ్య భగవద్రూప విశేష దర్శన భోగాభ్యాం వినిష్టానిష్ట సంజిత ప్రారబ్ధ లక్షణాశేష కర్మణాం స్వస్వాయోగ్యతాను

0: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா ரேடியோ .org மந்திராலயத்திலிருந்து தமிழ், தெலுங்கு, கன்னடம், சமஸ்கிருத மொழிகளில் ஒளிபரப்பப்படும் 24 மணி நேர இணையதள வானொலி. இது எந்த ஒரு வியாபார விளம்பரமும் இன்றி பக்தி மார்க்கத்தில் ஒளிபரப்பப்படுகின்றது. www.gururagavendraradio.org வலைத்தளம் மூலமாக மந்திராலய மடத்தி நிகழ்ச்சிகளை நேரலையாகவும் கண்டு களிக்கலாம். உங்கள் அபிமான கருத்துக்களை webmaster@gururagavendra.org என்ற மின்னஞ்சல் மூலம் பதிவு செய்யுங்கள்.
1: ஹாய், திஸ் இஸ் பிளேபேக் சிங்கர் பிரசன்னா. நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா பக்தி ரேடியோ. கேளுங்க, நிறைய கேளுங்க, பக்தியோடு விளையாடலாம். ஓம் ஸ்ரீ ராகவேந்திராய நமஹ.
2: ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஸ்ரீ மத்வ மதாம்புதி பூர்ணச்சந்திரులు, ஸ்ரீ ராகவேந்திர குரு சார்வபௌములు భక్తలోకాన్ని రక్షించడానికై బద్ధ కంకణులై సిద్ధహస్తులై బృందావనంలో వెలసిన భూలోక వైకుంఠం శ్రీ మంత్రాలయ క్షేత్రం. ఈ క్షేత్రం ప్రహ్లాద మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసిన పవిత్ర భూమి. శ్రీరామచంద్రుల వారు కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్న పునీత ప్రదేశం. నరనారాయణ రూపులైన శ్రీకృష్ణార్జునుల పాదధూళితో పవిత్రతనందుకున్న భాగ్య ప్రదేశం. పవిత్ర తుంగానదీ ప్రవాహంతో పులకలెత్తిన పుణ్యక్షేత్రం. ప్రహ్లాద మహారాజుల కులదైవమైన శ్రీ మంత్రాలయాంబ ఈ ప్రదేశపు క్షేత్రదేవత. ఈ మహాశక్తి ఈరోజు మాంచాలమ్మ అన్న పేరుతో వ్యవహరించబడుతోంది. శ్రీ మంత్రాలయ క్షేత్రానికి గురుసేవకై వచ్చే భక్తకోటి మొదట క్షేత్రదేవత అయిన శ్రీ మాంచాలమ్మ గారిని దర్శనం చేసుకుని తరువాత శ్రీ గురు రాఘవేంద్ర గురు సార్వభౌముల దర్శనం చేయడం పరిపాటి. తుంగానది అవతలి తీరాన వెలసిన ముఖ్య ప్రాణదేవులైన శ్రీ పంచముఖి ఆంజనేయుని దర్శించి పవిత్రుడు కావాలి. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల ఈ భక్తి గీతాలను ఆలించి ఆలపించి అందరూ శ్రీ మాంచాలమ్మ, శ్రీ గురు రాఘవేంద్రుల మరియు పంచముఖి ఆంజనేయుల కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని మా విన్నపం.

0: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா ரேடியோ .org மந்திராலயத்திலிருந்து தமிழ், தெலுங்கு, கன்னடம், சமஸ்கிருத மொழிகளில் ஒளிபரப்பப்படும் 24 மணி நேர இணையதள வானொலி. இது எந்த ஒரு வியாபார விளம்பரமின்றி பக்தி மார்க்கத்தில் ஒளிபரப்பப்படுகின்றது. www.gururagavendraradio.org வலைத்தளம் மூலமாக மந்திராலயம் அடுத்த நிகழ்ச்சிகளை நேரலையாகவும் கண்டு களிக்கலாம். உங்கள் அபிமான கருத்துக்களை webmaster@gururagavendra.org என்ற மின்னஞ்சல் மூலம் பதிவு செய்யுங்கள்.
1: Hi, this is Playback Singer Prasanna. நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா பக்தி ரேடியோ. கேளுங்க, நிறைய கேளுங்க, பக்தியோடு விளையாடலாம். ஓம் ஸ்ரீ ராகவேந்திராய நமஹ.
2: ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஸ்ரீ மத்வமதாம்புதி பூர்ணச்சந்திரலு ஸ்ரீ ராகவேந்திர குரு சார்வபௌములు பக்த லோகாన్ని రక్షించడానికై బద్ధ కంకణులై సిద్ధహస్తులై బృందావనంలో వెలసిన భూలోక వైకుంఠం శ్రీ మంత్రాలయ క్షేత్రం. ఈ క్షేత్రం ప్రహ్లాద మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసిన పవిత్ర భూమి. శ్రీరామచంద్రుల వారు కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్న పునీత ప్రదేశం. నరనారాయణ రూపులైన శ్రీ కృష్ణార్జునుల పాదధూళితో పవిత్రతను అందుకున్న భాగ్య ప్రదేశం. పవిత్ర తుంగానది ప్రవాహంతో పులకలెత్తిన పుణ్యక్షేత్రం. ప్రహ్లాద మహారాజుల కులదైవమైన శ్రీ మంత్రాలయాంబ ఈ ప్రదేశపు క్షేత్రదేవత. ఈ మహాశక్తి ఈరోజు మాంచాలమ్మ అన్న పేరుతో వ్యవహరించబడుతోంది. శ్రీ మంత్రాలయ క్షేత్రానికి గురుసేవకై వచ్చే భక్త కోటి మొదట క్షేత్రదేవతి అయిన శ్రీ మాంచాలమ్మ గారిని దర్శనం చేసుకుని తరువాత శ్రీ గురు రాఘవేంద్ర గురు సార్వభౌముల దర్శనం చేయడం పరిపాటి. తుంగానది అవతలి తీరాన వెలసిన ముఖ్య ప్రాణదేవులైన శ్రీ పంచముఖి ఆంజనేయుని దర్శించి పవిత్రుడు కావాలి. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల ఈ భక్తి గీతాలను ఆలించి ఆలపించి అందరూ శ్రీ మాంచాలమ్మ, శ్రీ గురు రాఘవేంద్రుల మరియు పంచముఖి ఆంజనేయుల కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని మా విన్నపం.

ఆర్ లిస్నింగ్ టు గురు రాఘవేంద్ర రేడియో .org బ్రాడ్కాస్టింగ్ ఇన్ కన్నడ, తమిళ్, తెలుగు అండ్ సాంస్క్రిత్ ఫ్రమ్ మంత్రాలయం 24/7 ఫ్రమ్ డివోటీస్ టు ద డివోటీస్ ఆఫ్ గురు రాఘవేంద్ర. నో కమర్షియల్ ప్రమోషన్, ఓన్లీ ప్యూర్ డివోషన్, కనెక్టింగ్ సోల్స్ డైరెక్ట్లీ టు మంత్రాలయం. వి ఆల్సో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ మంత్రాలయం. ఫార్ లైవ్ స్ట్రీమ్ విజిట్ www.gururaghavendraradio.org. For your comments and feedback, email us at webmaster@gururaghavendra.org. ಕಲಿಯುಗ ಕಾಮಧೇನು ಕಲ್ಪವೃಕ್ಷ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಭಕ್ತಿಯನ್ನ, ಶ್ರದ್ಧೆಯನ್ನ, ಮಹಿಮೆಯನ್ನ ಜಗತ್ತಿಗೆ ಸಾರುತ್ತಿರುವ ಆನ್ಲೈನ್ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ ರೇಡಿಯೋ .org ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರೀತಿಯ ಸ್ವಾಗತ. ಪರಮಪೂಜ್ಯ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳ ಆಶೀರ್ವಾದಗಳೊಂದಿಗೆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಆರಾಧನೆಯನ್ನ ನಿರಂತರವಾಗಿ ಮಾಡುತ್ತಿರುವ ಎಲ್ಲ ಭಗವದ್ ಭಕ್ತರ ಮನಸ್ಸಲ್ಲೇ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಯನ್ನ ಸೃಷ್ಟಿಸುತ್ತಿರುವ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ radio.org. ನಿಮ್ಮ ಕಮೆಂಟ್ಸ್ ಹಾಗೂ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಅನ್ನು ತಿಳಿಸಲು webmaster@gururaghavendra.org.